ధని సగమ ధని ధ మద ని సగమ ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ ని ధ